ప్రజాపతిమ్ ప్రయాంతి దేవతిం సగంతమేకమద్భుతం ప్రభం నిరేహమేశ్వరం వివం జగద్వరం సజాస్పదం తురేయమేవ కేవలం భజామి భావవల్లభ ఓ యోగి.

సంగృహే ఆవిక్షిదస్య కామప్రేర్ విశ్వే దేవా సమాసదైతే ఓం బిజవాదస్య.